0: మైకేల్ జాక్సన్ సాంగ్ ఉందా?
1: ఉన్నాయండి.
2: దాదా సైమన్ అండ్ గార్ఫంకల్ హోబే?
1: ఎక్దమ్ హోబే.
3: ఏ భాయ్, మెటాలికా మిలేగా క్యా?
1: మిలేగా నా సార్.
4: There's music for everyone, every day, in this part of town. Catch Drive Time every evening between 6 and 7, only on FM Rainbow.

0: నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వజస్పరేతి బానో భాస్కర మార్తాండ షండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుత్రాంశ దేహి మే.
1: நிகழ்ச்சியின் அடுத்த பாடலாக ஸ்ரீ மூகாம்பிகா சூத்திரம் சூலமங்கலம் சகோதரிகள் குரலில்.